0: అది మహ్షరఫనువాహిందు ఎవరెన్నం అంగవానితే తియబా మీహున్ తిమన్ రస్గలాంగ హద్రత తియ అయి ఎక హరింగ గుతుగయ ఫురతమ ఫహరు తిమన్ రస్గలాంగ తియబా మీహున్ హెద్దే ఫదైన్ అది తియబా మీహున్న తిమన్ రస్గలాంగ దెవ్వి థకెతి తియబా మీహుంగ ఫహత దూ కొఫై తియబా మీహున్న ఎకు తియబా మీహుంగ షఫా ఇత్తరిం వని కొషన్ నుఫెనే ఎతకెచ్చకి తియబా మీహుంగ తెరేగా షరీకుం కమ తియబా మీహుం హీ కొగ్గెం ఉలును తకెచ్చి తియబా మీహున్న ఎతకెచ్చా దెమెదుగావా గుళున్ తక్కెండి వకి వకి వెజ్జకం కషవరే అది షఫా ఇత్తరివాన కమ తియబా మీహుం హీ కొం ఉలును తకెతి తియబా మీహుంగ కిబైం గెల్లిజ్జే
1: దివెహిఎఫ్ఎం దివెహిన్నాయకు 91.1 మెగాహెర్ట్జ్.

ఎకలాంగి ఫతిహుంగి అలిఖన్ నిర్వి రస్ఖలాంగి అది హమహిమేంఖంగి వగుతిఖంగా రేగండు లెవ్వి రస్ఖలాంగి అది వగుతు దినగతు మట్టక హిసాబెఖంగా ఇరాయి హందు లెవ్వి రస్ఖలాంగి ఎయి మొళ దినవడుగింవా అజీజువంత రస్ఖలాంగి మింబరు కురివుమే.

అది ఎఖలాంగి తియబా మీహున్ నట్టక థరిత లెవ్వి రస్ఖలాంగి ఎయి తియబా మీహున్ ఎయిన్ ఎగ్గమాయ్ ఖండుగా రే గండుగ అందిరికంగ తెరేగా మగు దినగతి మట్టకే హమ కషవరం తిమన్ రస్కలాంగి ఆయత వకివకిం భయాంకు దెవ్వి దన్న భయకషే.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

ఇస్లాం దీనకి అహ్వంతకం గదీం, ఇస్లాం దీన్ గవాలని అహ్వంతకం గాయం కుర్మ, దీని అహ్వంతకం ఆలా కుర్మ, ముస్లిమున్ ఎబ్బయక అణబ్బయక గుళున్ రంగళు కుర్మ. హురిహా ముస్లిముణ్ణి ఎబ్బండ్ ఎబ్బఫా భయకం హెదుమ, ఎకక లిబే ఉఫలకి అణికకవ్వెస్ లిబే ఉఫలెక్కంగా బెలుమ, ఎకక లిబే హితామయ అణికకొస్ హితామకురా గొతుగా, బేనుమె జే ఎహిందు ఎహీవా గొతుగా, నఫ్సా ఫురాణయ అబ్రు రక్కా తెరుకురా దీనె గొతుగా. ముస్లిమ కవ్వని వకి నస్లకుం వకి దరికొళకుం అవమకున్ను, కొమ్మె దరికొళకుం అయస్ దొమ్మీహ కవ్యస్ కళుమీహ కవ్యస్ తఫాతెన్నె. షహాదతుగె దెకలిమ దులుం కియాఫినమ ఇస్లామీ ఉమ్మతుగె ఫర్ద కవ్వి, హురిహా మోమినున్నకి ఎబ్బండు ఎబ్బఫా అహుంతకే వీమ, ఎబ్బామిహుంగె మెదుగా అమల్ హున్నంవాణి అహుంతకెగ్గె మెదుగా హున్నంవా గుళుంతకెగ్గొత. మ్యాంగల్లో వహీ బస్ఫుడ్గె మానాగవే మూమినుం వాకం కషవరీ అహుంతకెక్కంగే, ఫహె తెబామీహుం దేహుం దెమెదు తెబామీహుం సుల్హకురా హుషికమె. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంగె హదీస్ ఫుడ్గె మానాగవే తెబామీహుం ఎకకు అణికక రుళివెరి నువాషె, అది ఎకకు అణికక హసదవెరి నువాషె, అది ఎకకు అణికక ఫురగస్ నుదేషె, అది ఎకకు అణికక రహుమె నుకండాషె, అది ఏ అల్లాహుగె అర్థకున్నే తియబామిహుం అహుంతకెక్కంగా వాషె, అది ఎవ్వెస్ ముస్లిమక తిందువహవ్వురే ఇతుర ఏనాగె అహాయా అంగాన్ నుబుణె హురుం హుద్దేణువాణె. మీ అహ్వంతకం కీరితి రసూలా సహాబీంగె మెదుగా ఫాళుకమాయకు హింగమున్ గొస్ఫావా గొయ్, ఎబేకలుంగె మెదుగా వీ ఓగావెరికమా ఎహీతరికం, రహ్మాయ్ హందర్దీ లోయ్బాయ్ ఇహతిరామ్. కొమ్మె ముస్లిమకువెస్ అమిల్ల నఫ్సవ్వురె అణికా ఇస్కురుంగె సిఫయకీ మిదెన్నెవి అహ్వంతకముగా వరం మచ్చ హురి సిఫయే. మదీనాగె అన్సౌరున్ తిబ్బెవి ఎబేకలుంగె అహుంగె కముగావి ముహాజిరిన్నా ఎకు, ముదలాయ్ గోవతిగె దొరు బహాలుమ రుహివడాగెన్ ఎకం గబూల్ కురవ్వాగెన్. మికమకీ ముహాజిరిన్న కురిమతివి వేంతకుం వర బొడు భయ లుయికొద్దిం కమె, ఎబేకలు మక్కా దూకురవ్వా వడాగతి అంబిదరిన్న ముదా దూకురవ్వాఫ. మికమున్ లివివడాగె హితామతకాయ్ బీరట్టె హికమున్ వర బొడు భయ లుయివెగెన్ దియ్యి, మిదమెదుగా గాయం కురవును అహ్వంతకముగె నతీజాయికి గొతుం. మీ అహ్వంతకమకి ముస్లిమున్న హురి రీతి నమూనాయే అల్లోహి గరుహివడుగతుం అన్సోరున్న లిబును సిఫవెస్మే.